నివర్తంతి భూయా తమేవ జాత్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసూతా పురాణి నిర్మాణ మోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వందైర్విముక్తా సుఖ దుఃఖ సౌజ్ఞైర్